대기행로 밖으로 메이엠. Sinengqine lo neqanda uqoma sinengqanqana khulu sinokwanqamqam sixanqaba qaqaqa qhoroba tu.